కంఠే కురుక్షిదిపతే తవ సుప్రభాతం. ఏలాది సంస్కృత సుగంధి నదీ జలాజై హైమైర్ఘటై నిజ శిరో విద్రుత.